జలధల మయ్యల సోయ అష్టపది కరుణ కరామన్ కరుణే జోగ జ్యోత పావే సోయి హో కిణమే తాప తాపనహారాన్ ఆయంత్రయ పారావార హుకమే తహార అతర్రహావే హుకమే ఉపజయ హుకమ సమావే హుకమే ఊచ నీచ వ్యవహార హుకమే నగరాంగ ప్రకార కర కర దేఖే అపనీ వడియాయి నానంగ సమ్మర్యా సమాయి ప్రభావే మానుగత పావే ప్రభావే తపాథర తరావే ప్రభావిన సాస్తే రాఖే ప్రభావేత హర గుణ పాఖే ప్రభావేత పథ ఉదారే ఆవ కరే ఆపన విచారే.

అమలు గుణయాములు వాపారు, ఆములు వాపార్యములు పండారు, అమలు ఆవహముల్లా జాహే, అములు పాయముల్లా సమాహే, అమలు తరమాములు దీబాణు, అమలు తొల్ల అమలు పరవాణ, అమలు బగశీసాములు నిశాణ, అమలు కరమ అమలు పురమాణు, అముల్లో అముల్లాఖ్యాన్న జాయ ఆఖ ఆఖ రహే లివలాయే.